ñam ba ngala ba ñam jollo baro ku dagal ba ñanga ka jara wer ba man ram ba ñanga yanga ku dagal ba ngal ba kampar ngul langa taam at taam nga anem epri jinga nga man ku dagal ba langa problem lang mara nu ñuron baro man ku dagal ba jena lo kaade man man am ci ndagal ci kare ngul tanga ya pam ku dagal ba lo kaade man nga hk nga mara ba ñam ji import no ne karame yanga mele pin galo ba jana pano kaade ci ngul tanga sam taam mat pi yanga wonga nda ko mat pi really hard mara మనక ఫ్యామిలీలు కుతకల్ ప్రజల మిల్ల పెని మన ప్రింట్ లాంగులు మన నంబుజంగ ఏపకంగ చిన్నకాడ లాంగంగ ఒరే చేంజ్ లాంగుల తో కచకన్ పని ని ఫేస్ వై ముల జగలమ ప్రూఫ్ మన గలమ నంగ ఏప కుచు రిసీవ్ అంగ మనంగ వంగం దొక్ కుతకల్ కుతకల్ నంబుజు కుతకల్ చోర్ కుతకల్ పంగ వంగ ముల జు కలకల్ పని మర్పి మున్ బర నంబ చిన్నకాడ జంగ కచకన్ మంగ చింగ్ జరమడ యాంగ హెల్ప్ మందకు ఏపకు చెల్లు పోర కుచు ముల తంగ మేకింగ్ షో అంగనేకే నంబరాగు లైక్ అంగ లుకాడి మండగంగ కజగన్ మట్పి ఊరంగ మడనే యంగ యుంగునంగ మట్పి కజగన్ బంజన మడ వాచిమల లంగేరన మడ కజగన్ బల కుర్పుడి మడ ములర మడ యంగ ఎవ్రీథింగ్ కుతకల పంగ ములరంగ మనుగునేని ములరాకు ముల తోంబ చెడు పరుకులం నంబజు నర్పగం చింగ్చరంగ కుతకన్ పొరై చేయంబుకు ఔట్ పీపుడుకు నంబంగ మట్పి ఫేస్ థింగ్ మడగలం చింగ్చరంగ నర్పంగ సూరు మెర్మండ అంబర ప్రాబ్లం యంగ వంగంజాగు నంబర్ ఆఫ్ ఎంగ్ జంగుల జంగ సర్వీస్ ప్రిపేర్ అగు మనంగ నంబర్ జంగ లైక్ నెంత వేప కురంగ ఆల్ పీపుల్ కుర మురి జంగ కచప మిన్ నం ప్రాబ్లం మడగల మట్పి సర్వీస్ గనే ప్రిపేర్ అగు ఓ నంబర్ ఆఫ్ కచక గుల్ డ్రై జ మూల జంగ మట్పి అంబ జొక్కల పెర థింగ్స్ మడ ముట్టు మనం బుడుతు మన అంబ జొచ్చిన కాలే జంగుల జంగ ప్రాబ్లం యంగ కచపంగ కోసు మనల మూ ప్రాబ్లం సంగ మూలరా నంబర్ అంబ కుచ నాక వంగ నంబర్ జో మన అంగ అదర్ పీపుల్ లంగ్ కుచ కమల్ జనంగ మడరను ముళ్ళుగా ఉన్ యూ కేర్ ఫర్ ఆల్ పీపుల్ ముళ్ళ ప్రాబ్లం కజల్ పల్ మడగల కజకం నంబుచుకాంగ సర్వీస్ ప్రిపేర్ వంగారు నంబుచు కజకల్ ముట్టు మనే ఎంగేనో ఆల్ పీపుల్ నంబుచు ఎంగ కజపల్ హెల్ప్గా వరే కళ కలగ జన కాంటాక్ట్ మన టీమ్ అంబరా ముళ్ళ హెచ్కే కంప్లైంట్ స్కీమ్ల మన నంబరచు కరే ఫ్రీ సర్వీస్ అంబరచు ఎప్పకు నంబరచు ఎంగ ఒరే కుతకంగ క్వాలిటీ కేలంగ ఎవ్రీథింగ్ అంగ సర్వీస్ ఎంగ సమ్మన్లంగ రిసీప్ మన కుతక హెచ్ కే ప్రిపేరస్ ముళ్ళరంగ మన ఇప్పుడు ఆస్ట్రేలియన్ కప్ మన లైక్ మట్పి నర్సింగ్ హోమ్స్ ఎంగ ముల మట్పి కా ప్యాకేజ్ అంగ సర్వీస్ ఎవ్రీథింగ్ అంబ్ర కమనుల్ హెచ్ఐసిసి సర్వీస్ ముల మన అంబితంగ వంకంతకంగ కాయిన్ సర్వీస్ అంగ నత పర్సన్ మట్పి చింతకాయలు ఏపకు సర్వీస్ అంగ కుతక మన మన చింతకాయలు ఆస్ట్రేలియన్ కప్ మన మన ఇంక సర్వీస్ ప్రిపేర్ మన అంబరాడు కరగాలి కుమ్మ చేయమని ఇంక ఓల్డ్ పర్సన్ కుదర నీరులు కుదరనప్పుడు కాడేయమని మన ఇంక ప్రాబ్లమ్ ఇంకా నంపకుండా ఇంకా సర్వీస్ కానీ ప్రిపేర్ కొడు కచ్చిక నేను కంపేర్ కొరంగా ప్రాబ్లమ్ కుదరం కరమ్ ఒళ్ళు ముళ్ళది కలగం ఫేమడ కరమ్ ఇంకా ఓల్డ్ పర్సన్ ఇంకా సర్వీస్ ప్రిపేర్ ఇంక ఓల్డ్ పర్సన్ ఇంకా కుదర ఇంకా కాంటాక్ట్ల జమ్ కరమ్ ముళ్ళ జ్ఞానం చల్పంపి మనం ఓ కలగం హెల్ప్ మన నిండు చిన్నకాడ చంపితే ముళ్ళతో కజకం వంగమ్ ఇంకా నంబర్ ప్రాబ్లమ్ ముళ్ళ చంగ కజకం నిండు చేరపంగ మడిపి ఫోన్ నమ్మడ మడిపి కలం రాడి మనలేరమ్మడ ఓ సుప అంగనే ఇంటర్నెట్ల కలం వంగం ఓ కజన్ పా నంబర్ చో మడిపి కాంటాక్ట్ మన కలం చేపింగ్ ఓ కప్పుడు నంబర్ చెప్పుడు నేను వాంచి నేను మడిపి నిండు కూర్చు పెర వై ముళ్ళ కజకం పని కప్పుడు హెల్ప్ మన మన నంబర్ చో నుల్పం ఏడు ఏడు మనల నంబర్ పడుచు ముళ్ళ కజకం ఏడు మన ఏడిచ్చి మా నంబుచు చిన్న కాలేజ్ కర ఇంకా కంఫర్టబుల్ అనేక లైక్ మట్టి కజంపల్ నేను ఇంకా చేర్పే ప్రాబ్లం మా అంబుచు నేప కుజకం నెంప యాప మడని సారీ మేమ్ నెంప కుజు ఎం కుజగల్ పంగ ఉరకాయ ఉరకాయ ఇంకా మన ఇంకా చుక్కు ప్రతి సిరికల్ప ఉడిచేలు చేయమరా ఇంకా వంకంత కొచ్చు నంబుచం చిన్న కాయలు అంత ఫ్యామిలీ మెంబర్స్ మడ ఫ్రెండ్ మడంక ఓ అన్న కుజకల్ప రిప్రజెంటేటివ్ మన ఇంకా మట్టి హెల్త్ క్లినిక్ ఉండని పట్ల స్టాఫింగ్ ఓ అంక ఓకే సంగ కుచకలం మడ కుచకలం మెల్లెపించి ఇంకా ప్రాబ్లమ్ ఇప్పుడు లాంపల చంగ ఏపాకంగ అవుడ్ పీపుల్ కడ నెంబర్ వెళ్ళచ్చు కజ కనిపించను ములచ్చు రింగి మన నెంపుల నెంప ములచ్చు అనే హెచ్కే కంప్లైంట్ స్కీమ్ ములచ్చు 1-800-550-552 అండ్ యూ కెన్ ఆల్సో అంగనే కలమ ఇంటర్నెట్లో పెండి మా నంబర్ ఆచు ములచ్చంగా hkcompliance.gov/.gov.au